0: గణపతి గణేశ భగవానికి, ఉమాపతి మహాదేవకి, ఆదిశక్తి నవ దుర్గా మాతకి, అయోధ్యపతి రాజా రామచంద్రకి, పౌన హనుమానికి, సత్య సనాతన ధర్మకి, వాళ్ళు వస్తే కదా గణపతి బాప్ప, గణపతి బాప్ప, గణపతి బాప్ప.
1: ప్రతిదినం కుశల
2: Thank you so, so much to each and every one of you and your families for being here with us. We invite you to be here tomorrow evening with us once again for the 1,000 names of Lord Ganesh and then to join us, of course, for Visarjan. God's blessings to you. Thank you so much. Those of you who are remaining to have meals with us, of course, please, we invite you to take Aarti, get Charanamrit, Prasad.